శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. దేయా సదా సవృద్ధి మండల మధ్యవర్తి నారాయణ సరసిదా సరసన్నివిష్ట కేయూరవాన్ మకర